0: గారుగతి
1: మెదగుతి
0: అలరినా
2: చిరిహినా
0: మధుబికా
1: సోపుగా
0: నాద్ర దిత్రదుం దన ఒరే తాల కన చోక్ తూల చన దేక్ వేల్కి కన ధర ధర అనురాధా
1: ఉకహదా
0: అనురాధా
1: ఉకహదా
0: జోలే బుడే జా జోలే బుడే జా జోలే బుడే జా